అల్టుపది రమయ్యా కేకును చేతుపరాని కమను మూల్తే కమను దిస్తాని జంతు సాజ సవారి శ్రీ గార్యా గర్భగను మే జినే ఓ భార్యా